తే లక్కున పుర్తుడు గోంతొయ్తు జెతొండొలు కిదిట్టు కైకంజిలు అరెదు నినుకేండు రాదుగు ఎచ్చర్గ్యాండు రుక్కుగు నిరొందే లక్యొలు తూనగా ఆలు జెతొందొలు పిసురుడు దాల కూడందు నెరడెలు దొరిండు మండె బిగడ్దు గర్వద ఒసయుడు రప్పపోదు జైదినలను ఒయ్తొలు రుక్కు ఇత్తే బీల దొంకినట్లను కుడపున ఉచ్చే ఒరాని లక్కుదొంతుదు దొండె బిచ్చాదు అరెద్యొలు దినోలా మండె కక్కెదలేక ఓరువత్త యాన నిన్న చాకరిదాలా గతిసెటదు పోతినాలా నినలెక్కంతిన బర్కాసు ఒడుతొట్టుగు ఉప్పు నేడ్దు యాన్ నటదు తిన్పే యాను ఇనియపిదడువే ఎన తికణి యాను నాడొంబే పందు పన్నగా దానిదే ఎంకే ఎదురుంతువనా పందు రాదు కేండలు లడై జోరాండు రుక్కున బాయి మేలాండు మెయ్కు కైపాడిరి బత్తిన పొంజవెను పుర్తు నూక్యోలు ఒంజెకు రడ్డు సందాయ కొరొందు తన్కు బోడాపిన నాలైన బాజనులెను తంక్లెనా కుంటంగిలెను గంట కట్టియలు రాదున తడెపున ప్రయత్న పొక్కడెగాండు గట్టిముట్టు జమనిడ ఉర్డెరే పురేసందే బాయిడే నెరొందు ఆలుపిదాడ్నగా ఇల్ల ఉళైడే ఉంతొందు సాపపాడియోలు సోర్కొదు పోపినాలు సిర్కందే కుల్లుజ నట్టు తిన్పిలెకద ఇరస్తిగేడు ఎన కారముదెల్గే పిరబర్ప పందు పండలు యాందాలా సొర్కుదు పోవందిజ్జి సిర్కుదే పోవందుల్లే ఒంజెళ్ళి నట్టున ఇరస్తిగే బత్తుండలా నినలెకంతిన దుస్తెదిన కారముదెలుగు బర్పుజి నిన ముదలే బుద్ధి నిననే సిర్కా వండు పండలు రుక్కు ఎనందంటదు తరెకడప పాతెర్దు పోవందుప్పున ఈలా నిన మగల్లా సాదిడు బురుదు సైపరు పండిన రాదుడ కొట్టదాలు నిన చాకరి మల్పునేడుదు సైపుననే మేలు ఈ ననమిని ఎనసాదిడు అడ్డబత్తడా ఎన్నవు పగిక్కు పగేనే నింపుదివన్లా ఇంచపనొందు బజ్జీ బంజిడే జాలు జత్తుందు పోయిన అప్పెమగలు సీదా పోయిని అమ్మెర్నా అందిగే హెడ్మాస్టర్ గురువ పెర్న ఇల్లగే ఎల్లెడ్దించల తనకు ఎడ్డెనే బయకదిన ఒల్పతిక్కుండల సుఖదుఖ ఇచార్పున గురువప మాస్టరే ఆపత్తుగాపిన బందుణ్పిన ధైర్య రుక్కుగు పోయినవు పొక్కడే గాయిజి చావడిడే కులొందు బుడెదిడా పాతెరొందిత్తినరెగు రుక్కును తూదే పరిస్థితి అర్థ అండు ఉలైలెత్తెరు అసరు కొరియెరు ధైర్యద నుడి పండెరు మాస్టరైన బుడెది రుక్కుగు దూరుడే సంబంధనే ఆండ ఇనిక్కు దింజ ముట్టదారు అదు ఆదర్తెరు మననిర్దించే జయాగు సాలెద బరవుగు బగె ఆండు అవెను రుక్కు తన సురూత గేలుందె గెంటొలు బొట్టంగడి మార్గద బరీత జాగెద రికార్ట్ ఐతొట్టుద అమ్మిర్న విల్లు తూయిన వకీలెరిగు ఐట్ కానునద జిడ్కు దాల ఇజ్జిందు పండినేట్ హెడ్మాస్టర్గ్ల దుంబుద ఆలోచనెగు సులభాండు వకీలెరుడనే సలహెదెతొందు బ్యాంకుడు వంతే సాలదెప్పాయరు ఆజి తింగొలుడే మార్గద బరిత గుడ్డెద జాగెడు ఎల్లె ఒంజి బాగోను మార్పాదు ఒరినెట్టు ఎల్లె ఒంజి ఇల్లు కట్టాయరు ఆయస్కాంతద బలొట్టు దూజ పుర్బులు నీర్ద ఉజే నాడదు పత్తీరు గువెలు తోడ్నగా నాలరి ముండుడే సరాగ నీరు నీరు తోజినానిద సంబుర్మ మల్లవు రుక్కు అడ్డబూర్దు దెయ్యదేవిరెను సుగితొండలు అమ్మెరెను నినెతొండలు హెడ్మాస్టర్ పండిలెక్క పొస ఇల్లగు రుక్కు నిలయ పుదరాండు ఇల్లొక్కెలాది నిలే అయిన రుక్కుగు నిరెకరే కమ్మి పంపినవే బేజారు మార్గొడు గంటెగొంజి బస్సు పోపుండు అప్రూపగొంజి స్కూటరు ఉంజి నాలైన సైకలు నడుమద్దెనగు పాడిద్దు పక్కిలేనదనిమని దింజ కేణుండు గుడ్డెద జాగెడుంతుండ వాపొర్తుల బానద పొర్లును ఏతుల తూవలి రుక్కున జాగెగు తాగుదే మటతపాడి ఐట్ మరమట్టు దింజ ఐత అపెలు మల్ల ఉంజి మదగా కైతళ్డే విష్ణుమూర్తి గుడి అల్ప సుత్తుముత్తుడు పాక ఇల్లులు మాత బెరనెర్ననే ముల్ప కైతల్ద ఇల్లు పండ గుడ్డెద పడ్డాయి మర్గిలడు తోజునా గోపున ఇల్లు ఐత ఆపెల్దవు కాంతుబట్రెనవు బట్రెగు బెన్నిద భూమియే దింజ బెన్నిదప్పగా బెన్పిన బేలెదక్లెనొట్టుడు అరెనా కల్పున జోకుల్లా మనదీదు బెనువేరు కాంతుబట్రు కైకంజిలెను గుడ్డెగే దెరువేరు అంచ రుక్కుగు తన జాగెడు గురువప్పెరు నడపాదిన కుక్కు గోంకు తారే బారెద దైక్లెను పగలిడి కాపునెనే కంటాళ ఆండు ఆండ బాయిబరంది ముంబులెగు హాకయలు ఐక్లెగు అలిన పోడిగెనే ఇజ్జి పచ్చెకొడితోజిండ రుమ్మబత్తు ఒత్తరెడు తిన్పనే
ಅಂಚಾದ.